0: in our lives.
1: ప్రభువా గతములో మా జీవితంలో ఇప్పుడు చూడని కార్యాలు ఈ రోజున మీరు జరిగించండి.
0: థాంక్ యు లార్డ్.
1: వందనములు ప్రభువా.
0: జీసస్ నేమ్ వి ప్రే.
1: యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్.
0: God bless you. You can sit down.
1: దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆసీనులకండి.
0: We are talking about rights.
1: మనము హక్కుల గురించి మాట్లాడుతున్నాము.
0: There are believers' rights.
1: విశ్వాసుల యొక్క హక్కులు ఉన్నాయి.
0: There are ministers' rights.
1: అలాగే పరిచారకుల సేవకుల హక్కులు ఉన్నాయి.
0: A right is the privilege we have.
1: హక్కు అనగా మనము కలిగి ఉన్న ధన్యత.
0: The purpose we have.
1: మనము ఏ ఉద్దేశంతో కలిగి ఉన్నాం.
0: The power we have.
1: ఎటువంటి శక్తితో మనం కలిగి ఉన్నాం.
0: To do something.
1: ఏదైనా ఒక కార్యాన్ని చేయడానికి.
0: As we have learned about Moses.
1: మోషే గురించి మనం నేర్చుకున్నాం కదా.
0: Moses had rights that Joshua did not have.
1: మోషే కలిగి ఉన్న హక్కులు యెహోషువకు లేవు.
0: As we remember Joshua.
1: మనము యెహోషువని జ్ఞాపకం
0: చేసుకుందాం. Joshua had rights that Caleb did not have.
1: యెహోషువకు ఉన్న హక్కులు ఆ మరొక వ్యక్తిగా ఉన్న హరోనుకు లేవు.
0: We remember Elijah.
1: ఇక్కడ మనం ఏలియాను జ్ఞాపకం చేసుకుందాం.
0: Elijah had rights that the people before him didn't have.
1: తనకు ముందు పరిచయం చేసిన లేని ప్రజలకు లేని హక్కులు ఎలీషా కలిగి ఉన్నాడు.
0: Then comes on the stage Elijah.
1: కనుక ఎలీషా జీవితంలో కూడా అది మనం చూడగలుగుతాం.
0: He had a right.
1: వారి కూడా హక్కులు కలిగి
0: ఉన్నారు. Something he only could do by right.
1: అతడు మాత్రమే హక్కుల ద్వారా కార్యాలు చేయగలడు.
0: And of course now I come to Jesus Christ.
1: ఇప్పుడు మనం యేసుక్రీస్తు చెంతకు వచ్చినట్లయితే.
0: Sent by God from heaven.
1: ఆయన పరలోకము నుంచి దేవుని చేత పంపించబడినవాడు.
0: A work to do.
1: ఆయన ఏమి చేయాలో విని ఉన్నవాడు.
0: He had rights that no other person before him had.
1: తనకు ముందున్న ఏ వ్యక్తి కూడా కలిగి ఉండలేని హక్కులు ఆయన కలిగి.
0: So if you're a minister here,
1: కనుక ఇక్కడ కూర్చున్న మీరు సేవకులైతే,
0: pastor here,
1: లేదా సంఘ కాపర్లైతే,
0: you are a shepherd over the flock of God here.
1: మీరు దేవుని మంద మీద కాపర్లుగా ఇక్కడ ఇప్పుడు ఉండి ఉన్నారు.
0: How do you have rights?
1: మీరు ఏ విధమైన హక్కులు కలిగి ఉన్నారు?
0: Number one,
1: మొదటిది,
0: the right of appointment.
1: నియామకపు హక్కులను కలిగి ఉన్నారు.
0: God appointed Moses.
1: దేవుడు మోషేను నియమించాడు.
0: Do you want to accomplish something?
1: ఏదైనా ఒక కార్యాన్ని సాఫల్యంతో
0: చేయడానికి. No other person before him had.
1: తనకు ముందున్న ఏ వ్యక్తి కూడా అలా చేయలేదు.
0: But Joshua.
1: ఖచ్చితంగా.
0: Appointed.
1: నియమించబడ్డవాడు.
0: Appointed.
1: నియమించబడ్డవాడు.
0: And he knew he had a right to go to Pharaoh and say, "Let my people go."
1: ఫరో యొద్దకు వెళ్లి నా ప్రజలను వెళ్ళనివ్వండి అని చెప్పడానికి అతడు హక్కును కలిగి ఉన్నాడు.
0: Number two, he had a right of acceptance.
1: రెండవది అంగీకారమైన యోగ్య విధానానికి హక్కు కలిగి ఉన్నాడు.
0: God calls us.
1: దేవుడు మనల్ని పిలుస్తున్నాడు.
0: When we accept and respond.
1: మనము అంగీకరించి
0: ప్రతిస్పందించినప్పుడు సబ్మిట్ అండ్ సరెండర్ అబ్సొల్యూట్లీ టు ద లార్డ్.
1: నన్ను నేను అక్షరాల ప్రభు కోసం స్వాధీనపరచుకుని లోబరుచుకుంటానంటే
0: దట్స్ ఎ రైట్ వి హావ్.
1: అది మనము కలిగి
0: ఉన్న రైట్ టు ఎక్సర్సైజ్.
1: ఆ యొక్క కసరత్తు చేయవలసిన హక్కు
0: అది.
1: ఎందుకనగా నేను అంగీకరిస్తున్నాను కనుక అంగీకారం హక్కును కలిగి ఉంటాను.
0: ఇఫ్ యు ఆర్ మినిస్టర్ హియర్,
1: మీరు ఇక్కడ సేవకులుగా ఉంటే,
0: పాస్టర్ హియర్,
1: సంఘ కాపరిగా ఉంటే,
0: హావ్ యు అక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ as your personal savior?
1: మీరు యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారా?
0: Can you tell me the time, the day?
1: మీరు ఆ రోజు నుంచి గనక నాతో చెప్పదలిస్తే,
0: you heard when the Lord called you to repentance.
1: ప్రభు మిమ్మల్ని పశ్చాత్తాపం కోసం పిలిచిన పిలుపును మీరు విని
0: ఉంటారు. And he called you to salvation.
1: రక్షణ కోసం పిలిచిన పిలుపును విని ఉంటారు.
0: And you accepted.
1: దాన్ని మీరు అంగీకరించారు.
0: As many as received him.
1: అనేక మంది ఆయనను స్వీకరించిన
0: అలాగున
1: విశ్వసించిన వారు నమ్మిన వారు దేవుని పిల్లలుగా
0: అధికారము
1: ఆయన నామమందు విశ్వాసం ఉంచితే ఆయన మిమ్మల్ని నియమిస్తారు.
0: You have not chosen me, but I have chosen you.
1: మీరు నన్ను ఎంపిక చేసుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను.
0: And sent you forth.
1: ముందుకు నేను పంపించాను.
0: That you will bear fruit and that your fruit will remain.
1: మీరు ఫలించులాగునా మీరు ఫలించిన ఫలము నిలిచి ఉండులాగునా.
0: Rights because you are appointed.
1: మీరు నియమించబడ్డారు గనుక హక్కును కలిగి ఉంటారు.
0: Rights because you have accepted.
1: మీరు అంగీకరించారు గనుక హక్కును కలిగి ఉంటారు.
0: Three, there is a right of అసైన్మెంట్
1: మూడవది ఒక పని నీకు అప్పగించబడి ఉన్నది దానికి సంబంధించిన
0: ఆయన
1: మోషేకు ప్రత్యేకమైన పనిని అప్పగించాడు
0: గో టు ఫారో
1: ఫారో యొద్దకు వెళ్ళు
0: యాన్ ఔట్సైడ్ సీన్
1: ఏదో చూడటానికి కాదు
0: యాన్ జెలస్ ఫెలోషిప్పింగ్ విత్ ఫారో
1: మీరు కేవలం అక్కడ వెళ్లి ఫరోకు పూజ చేయడానికి
0: అన్ అసైన్మెంట్ ఫ్రమ్ గాడ్
1: దేవుని యొద్ద నుంచి అప్పగించబడ్డ పని
0: ఇస్ అసైన్మెంట్ టు రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్ దట్ గివ్స్ యు ద రైట్ టు గో అండ్ డు వాట్ యు ఆర్ డూయింగ్
1: వెళ్లి మీరు చేయుచున్న కార్యాన్ని సఫలత వచ్చేలాగా చేయడానికి దేవుడు అప్పగించి ఉన్న పని
0: ప్రాబ్లీ యు కేమ్ ఫ్రమ్ యువర్ కంట్రీ
1: మీరు మీ దేశం నుంచి ఆ రీతిగా వచ్చి ఉంటారు
0: హియర్ యు ఆర్ ఇన్ అబుదాబి
1: ఇక్కడేమో మీరు అబుదాబిలో ఉన్నారు
0: What right do you have?
1: మీరు ఎటువంటి హక్కులు కలిగి
0: ఉంటారు? Except on the basis of the assignment he has given you.
1: మీకు అప్పగించబడ్డ పనిని బట్టి తగిన హక్కును మీరు కలిగి ఉంటారు.
0: Let my people go.
1: ఆయన అంటాడు కదా నా ప్రజలను వెళ్ళనివ్వు.
0: Bring them out of darkness.
1: ఆ యొక్క అంధకారములో నుంచి వారిని బయటకు తీసుకొని
0: out of their sin.
1: వారి యొక్క బాంధకాలలో
0: నుంచి out of their evil.
1: వారి బానిసత్వము చెడులో నుంచి
0: bring them out. Take them through and land them in the promised land.
1: వాని బైడికి తీసుకురావాలి దారి వెంబడి నడిపించాలి వాగ్దాన భూభాగములో నిలపాలి.
0: As a pastor preacher,
1: వ్యక్తిగతమైన దేవుని సేవా బోధకునిగా,
0: as a bishop preacher,
1: ఆయన యొక్క వాక్యాన్ని అందించే వారిగా,
0: as a teacher preacher,
1: లేకపోతే బోధకునిగా ఉపదేశకునిగా,
0: you have an assignment.
1: మీకు పని అప్పగించబడింది.
0: When you stay in the assignment,
1: మీరు యొక్క పనిలో నిలిచి ఉన్నారా?
0: It's only that you have the right.
1: అది మీకు హక్కులను అనుగ్రహిస్తోంది.
0: Moses would not have the right.
1: మోషేకు ఆ విధంగా హక్కులు ముందు
0: లేదు. Bring out water out of the rock.
1: రాతి బండలో నుంచి నీటిని బయటకు తీసుకురావడం.
0: He was not staying and abiding in the assignment the Lord has given him.
1: దేవుడు తనకు అప్పగించిన పనిలో అతను నిలిచి ఉన్నాడు గనుక రాతి బండ నుంచి నీటిని తప్పించే హక్కు ఉంది.
0: The right you have because of the assignment.
1: మీకు అప్పగించబడ్డ పనిని బట్టి మీరు హక్కును కలిగి ఉంటారు.
0: The right you have because of association.
1: మీరు దానిని ఏ విధంగా ప్రారంభిస్తారు అందును బట్టి హక్కు కలిగి ఉంటారు.
0: God told Moses.
1: దేవుడు మోషేతో సెలవిచ్చాడు.
0: Said I bring you together you and Aaron.
1: నిన్నును అహరోనును ఆ విధంగా నేను తీసుకుని వచ్చాను.
0: The Lord told him who to associate with.
1: ప్రభు అతనితో చెప్పాడు తనతో ఎవరు ఉండాలో చెప్పాడు.
0: Two are better than one.
1: ఏమని చెప్పారు? ఒకరికంటే ఇరువురుగా ఉండడం మేలు.
0: And as Moses was coming out of the back of the desert,
1: మోషే అరణ్యములోను చారీతిగా బయలుపెడలి వస్తున్నాడు.
0: Aaron waiting for him.
1: అహరోను అతని కోసం వేచి ఉన్నాడు.
0: And they together went to Pharaoh.
1: వారిద్దరు కూడా ఫరో యొద్దకు వెళ్ళారు.
0: Association.
1: వారు కలిసి వెళ్ళారు.
0: We associate with the people that have the same goal.
1: మనము అదే గురితో ఉన్న వారితో కలిసి ఉండాలి.
0: The same calling.
1: అదే పిలుపు ఉన్న వారితో.
0: The same assignment.
1: అదే పనిని కలిగి ఉన్న వారితో.
0: And so association.
1: ఆ విధంగా మనం అటువంటి
0: And as we associate together.
1: మనం ఆ విధంగా కలిసి ఉంటే.
0: The will, the word of God was done.
1: దేవుని యొక్క వాక్యం దేవుని చిత్తం నెరవేరుతుంది.
0: Moses at the right because of authority.
1: మోషే అధికారాన్ని బట్టి హక్కును కలిగి ఉన్నాడు.
0: If a policeman stands on the road,
1: ఒక పోలీస్ వ్యక్తి రోడ్డు మీద నిలబడ్డారు
0: అనుకోండి, he wants to control traffic,
1: అతను ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నాడు అనుకోండి,
0: he does not have the garment, the uniform of authority.
1: ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కనుక అధికారపూర్వకమైన యూనిఫామ్ లేకపోతే
0: Nobody would listen to him.
1: ఎవ్వరు ఆయన మాట వినరు.
0: Imagine him be crushed by all those cars passing on.
1: ఆయన ఎవ్వరు పట్టించుకోరు, దాటి వెళ్ళిపోతారు, దాటి వచ్చేస్తుంటారు.
0: Look at that policeman.
1: ఆ పోలీసును చూడండి.
0: Look at him standing on the road there.
1: అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నాడు అనుకోండి.
0: See the uniform on him.
1: అతను గనక యూనిఫామ్ ధరించి ఉంటే
0: authority.
1: అధికారం.
0: Just raise up his hand.
1: అతను చెయ్యిలు ఆపాడంటే
0: and he can stop a heavy machinery.
1: ఎంత పెద్ద వాహనం ప్రయాణిస్తున్నా అలా ఆగిపోతుంది.
0: That's the right way.
1: అటువంటి కార్యాన్ని మనం
0: కలిగి ఉంటాం. We need to go back to the Lord and say, Lord, what is the authority?
1: అటువంటి హక్కు మనం కలిగి ఉన్నాం ప్రభు చెంతకు వెళ్లి, ప్రభు నేను కలిగి ఉన్న అధికారం ఏంటి అని అడగాలి.
0: Jesus was going to send forth his disciples.
1: యేసు తన యొక్క శిష్యులను ఆ విధంగా పరిచర్యకు పంపించనై ఉన్నారు.
0: He didn't just send them out.
1: వారిని ఆయన పంపించక మునుపు
0: He told them what to do.
1: ఆయన ఏం చేయాలో చెప్పారు.
0: He gave them the assignment.
1: వారు చేయవలసి ఉన్న పని వారికి అప్పగించారు.
0: He gave them power and authority.
1: వారికి శక్తిని అధికారమును అనుగ్రహించారు.
0: I want to appeal to our pastors and to our bishops and to leaders of the church in this land.
1: ఈ యొక్క దేశంలో సంఘానికి నాయకులుగా, బిషప్లుగా, అధ్యక్షులుగా, పరిచర్యలు ఉన్నవారు ఎవరైనా,
0: we don't just come, something is coming from America, something is coming in from the west, and we preachers and pastors, we do not have original authority. We have to say what they say. America has said it, dish it out. No, you need, and you need to have that authority that gives you the right to perform the assignment.
1: ఏదు అమెరికా దేశం నుంచి గాని, పాశ్చాత్య దేశాల నుంచి గాని వనరులు సమకూడుతున్నందువల్ల మనకు కలిగి ఉన్న దాన్ని చెప్పడానికి లేవు గాని, దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి అమెరికా చెప్పినా చెప్పకపోయినా అధికార పూర్వకమైన దేవుని మాటను మాత్రమే ప్రకటించే దేవుని సేవకులుగా మనం ఉండి ఉన్నాం.
0: Moses had authority.
1: మోషేకు అధికారం ఉంది.
0: Look at him throwing down the rod.
1: అతను చూడండి ఆ కర్ర చేతబట్టి.
0: Look at him striking the rock of that rod.
1: ఆ యొక్క కర్రతో రాతి బండను కొట్టినప్పుడు చూడండి.
0: Look at him pointing the rod to the Red Sea. It had to part for Israel to go over.
1: ఆ యొక్క కర్ర పైకెత్తి ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సముద్రము చీలే పరిచర్య చేస్తున్నప్పుడు ఒకసారి సన్నివేశం చూడండి.
0: If we're empty,
1: ఒకవేళ అతను ఖాళీగా ఉంటే, అతను ఏమీ లేని వాడిగా
0: ఉంటే, అపాయింట్మెంట్,
1: అతనికి దేవుని నియామకం లేకపోతే,
0: if we don't have the acceptance,
1: అతనికి దేవుని అంగీకారం లేకపోతే,
0: if we don't have the association,
1: అతని గనక మంచి వారితో కలయిక లేకపోతే,
0: if we don't have the authority,
1: అతనికి గనక అధికారం లేకపోతే,
0: how are we going to claim any rights?
1: ఏ హక్కులు ఏ విధంగా ఉంటాయి?
0: Moses had the right of affection.
1: మోషేకు ప్రేమాభిమానాల హక్కు కూడా ఉంది.
0: He had gone to the mountain top.
1: వారు పర్వతగ్ర భాగానికి
0: వెళ్ళారు.
1: అక్కడ నుంచి తిరిగి వస్తున్నప్పుడు
0: ఇజ్రాయెల్
1: ప్రజలందరూ కూడా విగ్రహాన్ని చుట్టూరు కూడా కత్తులు
0: వేస్తున్నారు.
1: దేవుడు మోషేతో చెప్తున్నాడు,
0: I'll strike them out.
1: నేను వారిని నశింప చేస్తాను.
0: I will disinherit them.
1: నేను వారిని చంపేసి నీ ద్వారా సంతానాన్ని ఇస్తాను.
0: And I will make of you a greater nation than them.
1: వారిని హతము చేసి నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు.
0: I'll destroy them.
1: వారిని నాశనం చేస్తాను.
0: I'll raise you up.
1: నిన్ను జనాంగంగా చేస్తాను.
0: And Moses said, Lord,
1: Moses అంటాడు, ప్రభువా కాదయ్యా,
0: I love these people so much.
1: నేను ఈ ప్రజలంతో ప్రేమిస్తున్నా.
0: I don't want to be great.
1: నేను ఏ మాత్రము కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడను.
0: Then they are nothing.
1: వారు ఏమి కాకుండా ఉండేవారు కాకూడదు.
0: Affection.
1: చూడండి ప్రజల మీద ఆ యొక్క అభిమానం.
0: Show me a minister.
1: ఒక సేవకుని కలవాలి.
0: Show me a preacher.
1: ప్రజలకు బోధకులు కలవాలి.
0: Show me a bishop.
1: అటువంటి అధికారిని నాకు చూపించండి.
0: Who wants to be great at the expense of the people is to lead.
1: ప్రజలను నడిపించడానికి వారి మీద గొప్ప ప్రేమాభిమానాలు గల పరిచారకులను, నాయకులను, శిష్యులను చూపించండి.
0: Right to minister to them.
1: అటువంటి ప్రేమాభిమానం లేకపోతే వారికి సేవ చేసే హక్కు మనకు లేదు.
0: You have the love of the people.
1: కనుక ప్రజలకు సంబంధించిన ప్రేమ,
0: affection for the people.
1: ప్రజల కోసం ప్రేమాభిమానాలు కలిగి
0: ఉండాలి. Is that right?
1: అది హక్కును మనము చేసేలా చూస్తుంది.
0: Because he refused to be called Pharaoh's son.
1: ఎందుకనగా ఫరో కుమారునిగా పిలువబడ్డానికి అతడు తిరస్కరించాడు.
0: And he chose rather to suffer affliction for the people of Israel.
1: ఇజ్రాయెల్ ప్రజలైన దేవుని ప్రజలతో బాధించబడ్డానికి ఎంపిక చేసుకున్నాడు.
0: That's how he had the right.
1: ఆ రీతిగా ప్రేమాభిమానాలే హక్కులు
0: ఇస్తాయి. He said, no, I don't want comfort.
1: ఆయన అన్నాడు, నాకు సుఖ సౌఖ్యాలు.
0: I don't want convenience.
1: నాకు ఏ మాత్రము సానుకూలత వద్దు.
0: I don't want creature comfort.
1: నాకు ఏ మాత్రము కూడా స్పష్టమైన సుఖభోగాలు.
0: I lay myself down.
1: నన్ను నేను క్రిందకు తీసుకొచ్చుకుంటా.
0: I give myself to him.
1: నన్ను నేను ఆయనకి సమర్పించుకుంటా.
0: So that I'm willing to suffer affliction with the people of Israel.
1: తద్వారా ఇశ్రాయేలు ప్రజలతో నేను కూడా బాధించబడడానికి ఇష్టపడతాను.
0: The pastor, the preacher, the bishop, the shepherd that is not willing to suffer with the people once there's crisis in the land, he checks out, goes to another place. Comfort is more important to him than the commission.
1: సంఘ కాపరైన అధ్యక్షుడైన బిషప్ అయిన సేవా పరిచయంలో ఉన్న ఎవరైనా సరే సంక్లిష్ట సమ్మిళితమైన పరిస్థితులు వారి సంఘ పరిచయంలో వచ్చినప్పుడు ఇష్టపడక కష్టాన్ని త్రోసివేసి వేరొక ప్రాంతాన్ని సుఖం కోసం వెళ్తున్నారంటే వారు దేవుడు

0: be a nominal leader. But Moses was not a nominal leader. He was a leader that his name comes up even after he died. The name comes up in Joshua, Judges, and you know, 1 Samuel, 2 Samuel, 1 Kings, even to the book of Revelation, because he had the right of accomplishment.
1: అతను చనిపోయిన తర్వాత కూడా యోషువా గ్రంథంలోను సమూయేలు గ్రంథంలోను రాజుల గ్రంథంలోను బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటనలోను మనకు కనబడుతున్నా అంటే కారణం అతను కార్యాల సాఫల్యతను సాధించిన నాయకుడు గనుక. ఇక్కడ మనం కూర్చున్నది ఏదో సమావేశం కోసం కాదండి, మన జీవితాలు పరిశీలన చేసుకోవడానికి నియమించబడ్డాం.
0: Accepted. And the Lord has given you association. And you commit yourself to what the Lord has given you to do. But here you can say, I am a right of authority.
1: దేవుడు తన ప్రజలకు ఇచ్చిన హక్కులు అనే నిచ్చెనలో ఏ మెట్టులో మనం ఉన్నామో
0: పరిశీలించుకోవాలి.
1: ఇప్పుడు నేను సామాన్యంగా విశ్వాసుల జీవితాల గురించి
0: మాట్లాడాలనుకుంటున్నాను.
1: ద్వారా విశ్వాసులకు సంబంధించిన విమోచన హక్కు.
0: విశ్వాసులు
1: అంటే ఎవరండి?
0: Not people that just say my religion is Christianity. We'll go beyond that.
1: వారు కేవలం క్రైస్తవమనే మతమాచరిస్తే అందును బట్టి విశ్వాసులు కాదండి.
0: That the people of heard about Christ.
1: మరి క్రీస్తు కొరకైన ప్రజలుగా.
0: Christ is Savior.
1: క్రీస్తు వారి రక్షకునిగా.
0: Christ is Lord.
1: క్రీస్తే వారి ప్రభువుగా.
0: Christ died for me on the cross of Calvary.
1: క్రీస్తు నా కొరకై కలువరి శిలువ మీద మరణించాడు.
0: He was buried.
1: ఆయన భూస్థాపితం
0: చేయబడ్డాడు. On the third day he rose again.
1: మూడవ దినమున తిరిగి మరలా లేచాడు.
0: And he appeared to some people.
1: ఆయన కొంతమంది ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు.
0: It is through that death, burial and resurrection takes away our sin.
1: Ayana siliva bhustapita marana punarudhana dwara mana paapanni tolaginchi vestadu.
0: I realize I cannot save myself.
1: Nannu neeruga paapam nunchi rakshinchukolenu.
0: You realize you cannot save yourself.
1: Ninnu neeruga paapam nunchi rakshinchukolenu.
0: Our salvation is solely in Christ.
1: Mana rakshana kevalamu Kristunande.
0: Because of that you bend your knee to him, you bend your heart to him, you turn away from sin and receive him as your personal savior.
1: అందును బట్టి మీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరించడానికి మీ మోకాలు ఆయనకే వంగాలి, మీ హృదయం ఆయనకే వంగాలి, ఆయనను ఆ రీతిగా సొంత రక్షకునిగా స్వీకరించాలి.
0: When you have taken that step of believing in him,
1: ఆయన యందు విశ్వాసం ఉంచుట అనే మెట్టు మనం ఆ రీతిగా చేపట్టినప్పుడు, మీ విశ్వాసకుని యందు విశ్వాస పాత్రుని యందు విశ్వాసం ఉంచాలి.
0: You're redeemed.
1: మీరు విమోచించబడతారు.
0: You're saved.
1: మీరు రక్షించబడతారు.
0: Your life is transformed.
1: మీ జీవితం రూపాంతరపరచబడుతుంది.
0: As a result of that redemption.
1: ఆ విమోచన యొక్క ఫలితంగా.
0: You now have redemptive rights.
1: ఇప్పుడు మీరు విమోచన హక్కులను కలిగి ఉంటారు.
0: Through Christ.
1: క్రీస్తు ద్వారా.
0: Your savior.
1: మీ యొక్క రక్షకుని ద్వారా.
0: Christ.
1: క్రీస్తు.
0: Your Lord.
1: మీ ప్రభు.
0: Many Christians go through life. Without knowing the rights of the believers,
1: they
0: choose in their prayer. They are pleading to have what already belongs to them.
1: ఇప్పటికే వారికి చెందిన దాన్ని స్వతంత్రించుకునే అభ్యర్థనలో కనబడతాయి.
0: They choose in the way they carry themselves.
1: They're
0: living like a pauper when the God of heaven has become their Father, Jesus their Savior, the Holy Ghost their partner.
1: అది ఏ విధంగా ఉంటుందంటే అనాథగా ఉన్న స్థితి నుంచి పరలోకపు తండ్రిని చేరుకోవడానికి పరిశుద్ధాత్ముడే వారి జీవిత భాగస్వామిగా కలిగి చేరుకుంటారు.
0: As we talk about the believer's redemptive rights, we can talk on three things.
1: మనం ఇప్పుడు విశ్వాసుల విమోచన హక్కుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మూడు సంగతులు మీకు చెప్పకోరుతున్నా.
0: Number one is the rich and redeemer resurrection of Christ our Savior.
1: మన రక్షకుడైన క్రీస్తు యొక్క పునరుద్ధానపు విధానము ద్వారా మనము పునర్జన్మను పొందుతున్నాం. అది మన హక్కు.
0: Jesus rose from the dead.
1: యేసు మరణం నుండి తిరిగి లేచాడు.
0: Some people know that as a point in history.
1: కొంతమందికి ఆ సంగతి చరిత్ర సంగతిగా మాత్రమే తెలుసు.
0: Jesus rose from the dead.
1: యేసు మరణం నుండి తిరిగి లేచాడు.
0: People know that as the doctrine of the church.
1: కొంతమందికి ఈ సంగతి సంఘ సిద్ధాంతంగా మాత్రమే తెలుసు.
0: Jesus rose from the dead.
1: యేసు మరణం నుండి తిరిగి లేచాడు.
0: When I believe that,
1: నేను అది విశ్వసించినప్పుడు,
0: when I accept that,
1: నేను దాన్ని అంగీకరించినప్పుడు,
0: when I plunge into that,
1: నేను దానికి అంటు కట్టబడినప్పుడు,
0: it reaches and enriches me.
1: అది నా పునర్జన్మను కలిగిస్తుంది.
0: It creates me.
1: అది నన్ను నూతన సృష్టిగా చేస్తుంది.
0: It takes away something from my life that makes me dead.
1: అది నా జీవితాన్ని మృతమైన స్థితిలో నుంచి వెలుపలికి తీసుకొస్తుంది.
0: It implants something in my heart that makes me come alive.
1: అది నా జీవితంలో మరలా నాకు జీవాన్ని చేదాన్ని పెంపొందింప చేస్తుంది.
0: Regenerative resurrection of Christ our Savior.
1: మన రక్షకుడైన క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా పునర్జన్మ హక్కు మనం కలిగి ఉన్నాం.
0: That's what the resurrection does.
1: పునరుద్ధానము ఈ విధంగా మనకు చేస్తుంది.
0: Makes us to be the people that are turned around and were changed and were transformed.
1: అది మనలను మన జీవితంలో రూపాంతరపరచబడిన నూతనమైన వ్యక్తిత్వం గల వారిగా నూతనపరుస్తోంది.
0: Look at what the Bible says in Titus chapter 3. I'm reading from verse 3.
1: నేను ఇప్పుడు ఈ లేఖనాన్ని మీకోసం చదువుతున్నాను. తీతు పత్రిక 3:3.
0: Titus chapter 3 verse 3.
1: తీతు పత్రికలో 3:3.
0: We ourselves also were sometimes foolish.
1: మనము కూడా కొన్ని పర్యాయాలు బుద్ధిహీనతను కలిగిన వారిగా ఉంటున్నాం.
0: We Paul, Silas, Titus, Timothy and the rest of the people, we sometimes foolish.
1: వారేమంటున్నారు? పౌలనే నేను గాని తిమోతి గాని సీల గాని అవివేకులుగా అవిధేయులుగా ఉండిపోతున్న వారిగానే ఉంటున్నాం.
0: Humanity had been foolish.
1: ఇక్కడ మానవాళి ముందుగా ఏ విధంగా ఉన్నారో చూడగలిగితే,
0: the man who is roaming around during the day and he does not know where he is going to sleep at night, isn't that foolish?
1: ఇది గనక రాత్రి అంతా ఇప్పుడు ఎక్కడో తిరుగుతూ నిద్రపోడని స్థలం ఎరుక ఉన్నారు అంటే ఆ వ్యక్తి అవివేకి కాడా లేక బుద్ధిహీనుడు కాడా?
0: The man that spends all his resources on temporary things and he doesn't think of his old age.
1: ఒక వ్యక్తి తన వనరులన్నీ కూడా వృధాగా ఖర్చు పెట్టేసి వృద్ధాప్యంలో తన జాగ్రత్త కోసం యోచించకపోతే అది అవివేకము బుద్ధిహీనత కాదా?
0: A man, a woman that goes through life and does not know what takes him to heaven, doesn't even think about it. He spends all his life going up and down and yet there is an eternity. He doesn't ever think about it. Where will you spend eternity? A man like that is foolish.
1: ఒక వ్యక్తి పురుషుడు గాని స్త్రీ గాని తమ జీవిత దినాల్లో ఆనందింపచేయ కార్యాలకు సంబంధించిన విధానాన్ని కలిగి ఉండి ఏ మాత్రము కూడా నిత్యత్వములో ఎక్కడ జీవిస్తామనే ఆలోచన వారికి లేకపోతే అది వారి జీవితాల్లో అవివేకమో లేక బుద్ధిహీనమో కాదా?
0: Serving diverse lusts and pleasures.
1: కొంతమంది అయితే భోగేచ్చలలో లీనమైపోయిన వారిగా నశించిపోతున్నారు.
0: The man who takes in so much sugar. That gives him diabetes.
1: ఆ విధంగా మానవాళి అటువంటి క్షీణ స్థితికి లోనవుతూ
0: ఉన్నారు.
1: ఆ యొక్క అలవాట్లు వారి జీవితంలో వ్యసనాలుగా మారిపోయి నాశనానికి నడిపిస్తూ ఉన్నాయి.
0: The doctor says, this will kill you.
1: అప్పుడు డాక్టర్ చెప్తారు కదా, ఇది నీ జీవితాన్ని చంపేస్తుంది. అయినా సరే మరలా షుగర్ లాగా దాన్ని తింటే. ఆ వ్యక్తి ఏమైనా
0: దేవుని
1: యొక్క వాక్యం నుంచి వింటున్నప్పుడు కూడా,
0: the lust of the flesh, the pride of life and all the pleasures of the world were landing in hellfire forever and ever. He keeps on swallowing that. Is that not foolish? foolish.
1: ఒక వ్యక్తి జీవితంలో శరీరాస గాని నేత్రాస గాని జీవబడమ్మము గాని అతని జీవితాన్ని అగ్నిగుండములోకి నడిపిస్తూ ఉంటే దాని గుర్తెరగా మార్గగా వ్యక్తి ఉన్నాడంటే అది అవివేకము లేక బుద్ధిహీనము కాదా?
0: And he says, living in malice and envy and hateful and hating one another.
1: ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ భేదములతోనూ విమతములతోనూ జీవిస్తూ ఉంటే అది కూడా బుద్ధిహీనము అంటది కాదా?
0: Now we come to the realization.
1: ఇప్పుడు మనం తెలివి వచ్చిన స్థితి
0: నుండి వచ్చినప్పుడు
1: ఇది మన జీవితాన్ని నాశనం
0: చేస్తున్నాయి.
1: అవి నిత్యత్వానికి సంబంధించిన సంతోషాన్ని మన యొక్క నుంచి తీసివేస్తున్నాయి. అది 4వ వచనంలో చెప్పబడుతోంది.

0: this salvation that comes from the washing of regeneration.
1: అటువంటి రక్షణ అనేది పునర్ జన్మ సంబంధమైన స్నానము ద్వారా వస్తుంది.
0: But we get that.
1: అది మనం పొందే వరకు
0: we turn away from the past our turn to Christ the Prince.
1: అది మనం ఎలా పొందుకుంటామంటే మన గతాన్ని విడిచి మన రక్షకుడైన క్రీస్తులోనికి మనం రావడం ద్వారా.
0: That's why he died for us.
1: అందుచేతనే ఆయన మన నిమిత్తమై మరణించాడు.
0: So we can now believe on him.
1: తద్వారా ఇప్పుడు మనం ఆయన యందు విశ్వాసం
0: ఉంచవచ్చు.
1: ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ నేను 5వ వచనం అంటే 51వ
0: కీర్తనలో
1: 51వ కీర్తనలో 5వ వచనం
0: ఇదిగో

0: This person talking was a man from the gutter.
1: చూడండి ఈ వ్యక్తి అత్యున్నతమైన స్థాయి వ్యక్తిగా ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నాడు.
0: This is David.
1: ఇది ఎవరో కాదు దావీదు.
0: The conqueror of Goliath.
1: గొలియాతును జయించిన వాడు.
0: This is David.
1: ఈ వ్యక్తి దావీదు అండి.
0: The king of Israel.
1: ఇశ్రాయేలు ప్రజలకు రాజైన వాడు.
0: He didn't say my kingship, my royalty will take me from earth to heaven.
1: నా రాజరికపు అధికారము భూమి నుంచి నన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది అనలేదు ఆయన.
0: If anyone is going to go from earth to heaven, there must be that change, that transformation, that regeneration.
1: ఎవరైనా సరే పట్టి భూమి మీద నుంచి దైవ రాజ్యాన్ని చేరుకోవాలంటే అట్టి మార్పు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా రావాలి.
0: Behold, I was shapen in iniquity and in sin, yet my mother conceived me.
1: ఇదిగో పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అని ఆయన తెలియజేస్తున్నాడు.
0: It was says,
1: ఆరో వచనంలో
0: it tells us, behold, thou desirest truth in the inward parts.
1: ఇదిగో నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంటున్నాడు.
0: You may remember,
1: జ్ఞాపకం చేసుకోండి,
0: I wrote a letter.
1: జీవితంలో మంచి వ్యక్తిగా దావీదు కనబడ్డానికి నటిస్తున్నాడు. ఇంటికి వెళ్లి విశ్రమించాడు.
0: Coming from the battlefield,
1: ayokeddu bhumi nunchi vachadu.
0: You deserve rest.
1: Idigo neeku visranti kalakte.
0: You deserve some comfort.
1: Kaluka neeku koncham aadarana kavali.
0: At that same time,
1: aa vidhanga intiki vellani cheptunna.
0: Planning to kill Urias by the letter he gave to him.
1: Tanu rasi pampina uttaram dwara Uriyanu champinchadaniki Daavidu pranalika vestunnadu.
0: Ade vidu realized.
1: ఇక్కడ మనం చూస్తే
0: arch truth in the outward part appearing truthful, yet in the inward parts they are iniquity, they are evil.
1: ఆప్యంగా కనబడే విధానంలో సత్యవంతునిగా కనబడడం మాత్రం కాదు గాని దేవుడు కోరుతున్నది అంతరంగంలో అతిక్రమం లేని సత్యవర్తనను ఆయన కోరుకొనుచున్నాడు.

0: make me to know wisdom.
1: ఇదిగో నీవు అంతరంగముల సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు, నేను పవిత్రుడను అగునట్లుగా. ఇప్పుడు 7వ వచనాన్ని
0: చూడండి,
1: నన్ను హిస్సోపుతో కడుగుము. ఇదిగో నా యొక్క పాపపు మచ్చ
0: తొలగించు.
1: ఇదిగో నా రాజరిక విధానం మచ్చగానే
0: ఉంది. Of the people apart.
1: And the good words they say about me apart.
0: And the good words they say about me apart.
1: చెప్పబడుతున్న మంచి కార్యాలు కూడా పాపం మచ్చగానే మిగిలిపోతున్నాయి.
0: The good word they say about me.
1: నా గురించి చెప్పబడిన మంచి
0: మాట. The good things they write about me.

0: వాటంతటికి ప్రతిగా నాలో మురికి ఉంది. నాలో నేను పాపిగా ఉన్నాను. అప్పుడు మాత్రమే నేను
1: శుద్ధీకరించబడతాను.
0: నా జీవిత బాహ్య చర్యలను శుద్ధీకరించి శుద్ధినిగా
1: చూపించలేవు.
0: ప్రభువా, నీవు నన్ను కడగాలి.
1: They shall I be clean, wash me, and I shall be whiter than snow.
0: నీవు నన్ను కడిగినప్పుడు మాత్రమే హిమము కంటే నేను తెల్లగా ఉండగలుగుతాను.
1: ఎనిమిదవ
0: వచనాన్ని చూడండి.
1: Says, make me to hear joy and gladness.
0: ఉత్సాహ సంతోషములను నాకు వినిపింపుము.
1: That the bones which thou hast broken, they rejoice.
0: నీవు విరిచిన ఎముకలు హర్షించును.
1: Then he tells us in verse 9.
0: తొమ్మిదవ వచనంలో దావీదు
1: ఏమంటున్నాడంటే, Hide thy face from my sins.
0: నా పాపములకు విముఖుడవు కమ్ము.
1: Every step he took, he knew the eyes of the Lord were following him.
0: దేవుని కనుదృష్టి ఆయనను వెంబడించుచునే ఉన్నది.
1: He felt so harassed.
0: అతనికి చాలా విశ్రాంతి.
1: He felt so guilty.
0: చాలా అపరాధ భావన.
1: He felt so condemned.
0: అతనికి చాలా శిక్షా విధానం.

0: సత్యక్రమములన్నిటినీ కూడా తుడిచివేయుము.
1: ఆయన
0: పదవ వచనంలో ఏమంటున్నారంటే, ఓ దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయుము. అంతరంగములో స్థిరమైన మనస్సును పుట్టించుము. ఇది తప్పుడు ఆత్మ నాలో ఉంది, అలాగే సక్రమమైన ఆత్మ ఉంది. అంతరంగములో తప్పుడు ఆత్మను ఆలోచనను కలిగి ఉండి ఊరియాను చంపించడం కోసం ఉత్తరం రాసి పంపించి యోబు చేత యుద్ధంలో ముందు అతను పెట్టి చంపించడం అనేది తప్పు ఆలోచన, తప్పు ఆత్మ. అతను అంటున్నాడు, సృజించండి, నూతనపరచండి. ప్రభువా, నీవు సృజిస్తేనే తప్ప నూతనమైన సరైన ఆత్మ నాలో ఉండదు. పుట్టించమని 12వ వచనంలో అంటున్నాడు. వ్యక్తులధికారులుగా ఉండి ఉచ్చరించిన రక్షణ కాదు, నీ రక్షణ. నీ రక్షణ ఆనందమును తిరిగి మరలా నాలో పుట్టించుము.
1: నీ
0: యొక్క ఆత్మతో నన్ను మరలా ఎత్తి పట్టుకొనుము.
1: That's the first part of the message.
0: సందేశంలో మొదటి భాగం ఈ రీతిగా తెలియజేయబడుతోంది.
1: Number two, now we're looking at restorative reconciliation through your coming to the Savior.
0: రక్షణ ఇచ్చే రక్షకుని యొద్దకు మీరు రావడం ద్వారా, సమాధాన పరచబడడం ద్వారా పునరుద్ధరించబడే హక్కును కలిగి ఉంటారు.
1: Reconciliation.
0: సమాధాన పరచబడడం.
1: The restorative reconciliation through coming for his salvation.
0: మీ రక్షణ కొరకై రావడం ద్వారా, సమాధాన పరచబడడం ద్వారా పునరుద్ధరించబడే హక్కును కలిగి ఉంటారు.
1: What do we need reconciliation?
0: సమాధాన పరచబడడం ఎందుకు కావాలి?
1: Because we are separated from God.
0: ఎందుకనగా దేవుని నుంచి మనం వేరు చేయబడి ఉన్నాం.
1: The prophets of the Old Testament. connected with the church.
0: మనం సంఘంతో కలుపబడి ఉండొచ్చు.
1: But we are not connected with holy God of heaven. We may be connected with religion, but we are not connected with the holy God of heaven. Says all things of God who has reconciled us to himself. How does he do that? He does that through Jesus Christ, and he has given us the ministry of reconciliation.
2: యేసు క్రీస్తు ద్వారా ఆయన సమాధాన పరిచరణ చేసి ఆ సమాధాన పరుచు పరిచర్యను మనకు
1: అప్పగించారు.
2: మనము దేవునితో సమాధాన పరచబడి ఉన్నప్పుడు ప్రజలతో సమాధాన పరచబడు హక్కును కలిగి ఉంటాము.
1: That reconciliation is so important. You are restored unto God by that reconciliation. And it is when you are fully reconciled with God, you yourself have the right to reconcile others unto God.
2: మీరు దేవుడితో సంపూర్ణంగా సమాధాన పరచబడి ఉన్నప్పుడు అట్టి సమాధాన పరచు పరిచర్య ద్వారా మరొకరితో మనము సమాధాన పరచబడగలుగుతాం. ఇప్పుడు 19వ వచనాన్ని
1: చూడండి. It says to which that is that God was in Christ reconciling the world unto himself.
2: అదేమనగా దేవుడు వారి నేరాలను వారి మీద మోపక లోకమును తనతో సమాధాన పరచుకొని ఉన్నాడు.
1: Reconciling the world unto God to himself.
2: లోకమును ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్నాడు.
1: The world and God are different.
2: లోకము వేరు, దేవుడు వేరు.
1: The world is dark.
2: లోకము
1: is light.
2: లోకము అంధకారం, దేవుడేమో ప్రకాశవంతం.
1: There's a wide separation between God and the world.
2: దేవునికి లోకానికి మధ్య విస్తృతమైన ఎడబాటు ఉంది.
1: But then now Christ has come. అంధకారములో
2: ఉన్న అతడిని గాని ఆమెను గాని పైకి లేవనెత్తి సమాధాన పరచు పరిచర్య ద్వారా దేవుని చెంతకు తీసుకొస్తారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమను
1: చెల్లించుదాం. Their trespasses unto them.
2: ఆయన వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకున్నాడు.
1: That's what Christ has done.
2: క్రీస్తు చేసిన కార్యం ఇదియే.
1: He takes your sin upon himself.
2: మీ పాపాన్ని స్వయంగా తన మీద వేసుకుంటాడు.
1: He takes your darkness upon himself.
2: మీ అంధకారాన్ని స్వయంగా తన మీద వేసుకుంటాడు.
1: He takes your righteousness upon himself.
2: మీ యొక్క నీతి విధానాన్ని తన మీద వేసుకుంటాడు.
1: Takes what you had and gives you what he has.
2: మీరు కలిగి ఉన్న దాన్ని తన మీద వేసుకుని తను కలిగి ఉన్న దాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం.
1: And he has committed unto us the word of reconciliation.
2: ఆయన మనకు లోకమును సమాధాన పరచు పరిచర్యను అప్పగించి ఉన్నాడు.
1: He has committed unto us the feeding of the hungry. No.
2: ఆయన మనకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే పని అప్పగించాడా? కాదండి.
1: It's good to give food to the hungry.
2: ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మంచిదే.
1: It's good to give water to the thirsty.
2: తప్పికతో ఉన్న వారికి నీరివ్వడం మంచిదే.
1: Let's come back to Moses again.
2: మరలా ఇప్పుడు మనం మోషే దగ్గరికి వద్దామా?
1: They were all thirsty.
2: వాళ్ళందరూ దాహంతో ఉన్నారు.
1: Moses struck the rock.
2: మోషే ఏమో రాతి పడిన
1: కర్రతో
2: నీరు వచ్చేసింది.
1: Give water to the thirsty.
2: దప్పిగా ఉన్న వారికి నీరు ఇచ్చారు.
1: Many of those people that drank the water.
2: అయితే ఆ నీరు తాగిన అనేక మంది.
1: Get to the land of Canaan.
2: వారు వాగ్దాన భూభాగానికి కనానుకు వెళ్ళలేదు.
1: Give water to the thirsty.
2: దప్పికతో ఉన్న వారికి నీరు ఇవ్వండి.
1: Give food to the hungry.
2: హక్కులతో ఉన్న వారికి అన్నం పెట్టండి.
1: Give clothes to the naked.
2: వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వండి.
1: Very good.
2: అవి మంచివి.
1: Not good enough.
2: కానీ చాలినంత మంచిది
1: కాదు. The word of reconciliation.
2: సమాధాన పరచు వాక్యం.
1: This is what the Lord has given you.
2: ప్రభు మీకు దానిని అనుగ్రహించాడు.
1: Let the people know beyond drinking miracle water and beyond eating miracle manna and beyond clothes for 40 years, their clothes did not get old, did not get torn or worn. All that is good, take them to the promised land.
2: ప్రజలైన వారికి ఆకలితో ఉన్నప్పుడు ఆ యొక్క భావన
1: వెళ్ళిపోతుంది.
2: తద్వారా గత కాలానికి సంబంధించిన శత్రుత్వానికి సంబంధించిన ఆవేదన వెళ్ళిపోతుంది. మీరు ఒకరితో ఒకరు అప్పుడు సమాధానం కలిగి
1: ఉంటారు,
2: అంగీకరించబడ్డారు, స్వీకరించబడ్డారని ఆనందాన్ని కలిగి
1: ఉంటారు.
2: అప్పుడు నూతనమైన బాంధవ్యం మిమ్మల్ని తిరిగి నిర్మాణం చేస్తుంది. అందుకే మనం దేవునితో సమాధాన పరచబడిన వారిగా ఉండాలి. ఇప్పుడు నేను మూడవ అంశంలోనికి
1: వస్తున్నాను.
2: ఆయన సర్వ సమృద్ధిలో నుండి సంపూర్ణమైన విమోచన హక్కులను మనము కలిగి ఉంటాం.
1: Our redemptive rights.
2: మన విమోచన హక్కులు.
1: What he did.
2: ఆయన ఏం చేస్తున్నాడు?
1: What he started.
2: మనం ఎక్కడ ఆరంభిస్తున్నాం?
1: What he consigned.
2: ఆయన దేంతో సమాధాన పరుస్తున్నాడు?
1: Now we are in Christ and Christ in us.
2: ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు మనలో ఉన్నాడు.
1: And we have rights.
2: మనకు హక్కులు ఉన్నాయి.
1: Moses had rights.
2: మోషేకు హక్కులు ఉన్నాయి.
1: Joshua had rights.
2: యెహోషువకు హక్కులు ఉన్నాయి.
1: Elijah had rights.
2: ఎలీయాకు హక్కులు ఉన్నాయి.
1: I picture Elijah coming to Ahab, that man had rights.
2: ప్రవక్తైన ఎలీయా అహాబు యొద్దకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి హక్కును కలిగి ఉన్నాడు.
1: And he declared to Ahab, he said, "The Lord lives and I stand before him." And he pronounced and went away because of the rights he had. Everything was fulfilled.
2: అతడు హక్కు గలవాడిగా ఏలియా నిలబడ్డాడు గనుక అహాబు సముఖమందు ఉండి కూడా జీవము గల దేవుని సాన్నిధ్యములో నిలబడ్డాను అన్నట్టు రీతిలో
1: మాట్లాడుతున్నాడు.
2: మీరు దేవునికి కుమారుడుగా కుమార్తెలుగా ఉండి ఉన్నప్పుడు విమోచన ద్వారా, సమాధాన పరచబడటం ద్వారా, పునర్జన సంబంధమైన విధానం ద్వారా అంటే మీరు ఆయనను ఆ రీతిగా సంపూర్తి కావడం అన్నట్టుగా
1: మాత్రమే
2: మీకు సర్వ సమృద్ధి అయి ఉన్నారు.
1: And look at that in Colossians chapter 2 verse 9.
2: కొలసీలకు రాసిన పత్రిక 2:9.
1: Colossians chapter 2 verse 9.
2: కొలసీ పత్రిక 2:9.
1: He dwells all the fullness of the Godhead bodily.
2: దేవుడు కలిగి ఉన్న సర్వ సమృద్ధి చేత ఆయన సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గల వారు మగనట్లు ఆయన చిత్తాన్ని గ్రహించిన వారు. ఇప్పుడు 10వ వచనం చూడండి. మీరు ఆయనలో పరిపూర్ణులై ఉన్నారు. మీరు ఆయనలో పరిపూర్ణులై
1: ఉన్నారు.
2: విశ్వాసులారా మీరు ఆయనలో పరిపూర్ణులై ఉన్నారు. గట్టిగా ఆమేన్
1: చెప్తాం.
2: దేవుని బిడ్డలారా మీరు ఆయనలో పరిపూర్ణులై ఉన్నారు. మనం ఈ సంగతి
1: తెలుసుకోవాలి.
2: ఎందుకనగా ఇప్పుడు మనం హక్కును కలిగి ఉన్నాం.
1: New creatures in Christ.
2: ఇప్పుడు క్రీస్తులో ఉన్న దేవుని పిల్లలుగా.
1: Even if you be in Christ.
2: ఎవరైనా క్రీస్తు యేసునందుంటే.
1: He's a new creature.
2: అతడు నూతన సృష్టి.
1: He's not going about with gloomy faces.
2: అతడు కేవలం అంధకారములో ఉండబోవడం లేదు.
1: He's not going about with great burden.
2: అతడు కేవలం గొప్ప భారాల్లో ఉండబోవడం
1: లేదు. If you be in Christ.
2: క్రీస్తు యేసునందున్నవాడు.
1: Old things are passed away.
2: అతవన్నీ కూడా గతించిపోయాయి.
1: Old sorrow passed away.
2: పాత విచారం గతించిపోయింది.
1: Old sadness passed away.
2: పాత విచారం గతించిపోయింది.
1: Old suffering passed away.
2: పాత బాధంతయు గతించిపోయింది.
1: And behold,
2: ఇదిగో
1: all things have become new.
2: సమస్తమును కూడా

0: you at that man, he has repented. He's rich and rich. And because of that, you have a new behavior.
1: You
0: have a new care.
1: He
0: is the bridegroom and you are the bride.
1: And
0: the husband cares for the wife, Jesus cares for you, you have a new care.
1: భర్త భార్య కోసం వచ్చినట్లుగానే వరుడై ఉన్న యేసు వధువైన సంఘం కోసం రానున్నాడు. సంఘమును సృష్టి నూతనమైన
0: flesh, you don't have that anymore. You have the desire in the spirit.

0: నీకు నూతనమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయన నీవు ఎవరి గురించి యోచించినప్పటికీ నూతనమైన దయను వారి పట్ల కలిగి ఉంటారు. ఇప్పుడు మీరు నూతనమైన నేర్చుకునే విధానం కలిగి
1: ఉంటారు.
0: మీరు విలువైన వాటిని
1: గ్రహించాలని
0: మీరు వాక్యానుసారం
1: జీవించాలని
0: దేవుని యొక్క వాక్యములో నేర్చుకోగలిగినవన్నీ కూడా నేర్చుకోవాలని
1: కోరుకుంటారు.
0: ఇప్పుడు మీ హృదయంలో నూతనమైన మనస్సును కలిగి ఉంటారు.
1: The mind of Christ.
0: క్రీస్తు యేసును మనస్సును కలిగి ఉన్నారు.
1: You cherish the mind of Christ.
0: క్రీస్తు యేసు యొక్క మనస్సును మీరు ఆనందిస్తారు.
1: The mind you had before you rejected them.
0: గతములో ఉన్న మనస్సును మీరు తిరస్కరించేస్తారు.
1: Now you have a new mind.
0: నూతనమైన మనస్సును కలిగి ఉంటారు.
1: You have a new nature.
0: నూతనమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.
1: The nature is different now.
0: ఇప్పుడు మీ స్వభావం విభిన్నంగా ఉంటుంది.
1: You see that you not please you anytime. Used to be
0: అయితే స్వాభావికంగా కోపం కోపం కోపం అన్నట్టుగా ఉండేవారు.
1: But now because you are in Christ and Christ is in you.
0: కానీ ఇప్పుడైతే మీరు క్రీస్తులో ఉన్నారు క్రీస్తు మీలో ఉన్నారు గనుక
1: and he is redemptive rights in their completeness.
0: ఆయన విమోచన హక్కులు మీకు సంపూర్ణం చేస్తున్నాయి గనుక
1: yes you are the mind of Christ.
0: ఆయన మీకు క్రీస్తు యేసు మనస్సును
1: అనుగ్రహిస్తాడు.
0: క్రీస్తు యేసు స్వభావాన్ని
1: అనుగ్రహిస్తాడు. You have a new obedience.
0: నూతనమైన విధేయతను అనుగ్రహిస్తాడు.
1: You took pride in I don't obey any instruction.
0: గతంలో గర్వం ఉండి నేను ఏ సూచన పాటించను అన్నట్టుగా ఉండేవారు.
1: You are loyal to yourself. You are lawless.
0: మీరు ఇంతకు ముందే మీ నియమాలు మీకుంటాయి ఎవరి చట్టానికి నియమానికి మీరు లోబడి ఉన్నట్టుగా ఉంటారు.
1: As you are complete in Christ.
0: కానీ ఇప్పుడు క్రీస్తు యేసులో పరిపూర్ణమైన
1: యేసు. He is wanting you to